ప్రసన్నం దేవ ప్రసన్నం ప్రసన్నం ప్రసన్నం దేవ ప్రసన్నం అధికారమే ఆర్వముడన్ ఆడుగరేన్ ఆర్వముడన్.

యెషయా ఏదిన తీర్ఘదర్శన పుస్తకం 30:21. నీంగల్ వలదు పురమాయ్ సాయం పోదు, ఇడదు పురమాయ్ సాయం పోదు, వళి ఇదివే ఇదిలే నడవుంగల్ ఎన్று ఉంగలుకు పిన్నాలే చొల్లో వాతి ఉంగల్ కాదుగల్ కేల్కం. ఎంగ సాయిర? వలదు పక్కం. ఇడదు పక్కమాయ్ సాయం పోదు. இதிலே நடுவுங்கள் என்று உங்களுக்கு பின்னாக சொல்லுகின்ற வார்த்தை உங்கள் காதுகள் கேட்கும். அப்போ கர்த்தருடைய வார்த்தை அவருடைய நாவிலிருந்து புறப்படுகிறது. கர்த்தரை தம்முடைய ஜனங்களை மீட்பதற்காக, காப்பதற்காக, கைவிடாது காப்பதற்காக.